శ్రీవాస్తపతి సంత సాంగేంతర ప్రవరిఠానాం ప్రభు కాలాంగా మిఠా సగల సమిగ్రీయేక సకాటమాహే అనకరాంగ నానా దృష్టా నవనదేవృత ప్రభుకానాం దేహి మే సగామిసరాం సౌన సమాద అణహతనాద కహన జాయి అచరజ బిసమాద తిన దేఖ్యా జ సాబ దిఖాయ నానక తేజన సోజీ పాయ సో అంతర సో బాహర్యనంద కాఢ కాఢ మే ఆ పరహయా భగవంత

జ్యోతింపు అన్నదన ప్రదాతానాన్ని కుందన్ తన పురోపించి పార్వం సవిధానయ పునకీయాపయమానయాపయాపకర్తన బైరాకి సే దూర్దనావికి సే భుజావతనేరా ఉపావశ్యాన్ సగల్ తేరా సవగుజానయా తమకీరా దిశ పావచ్చ లైలల్లాయ సాంతనంతర్యా సుమాయే

టవర్లు బావే జయ ప్రసాద్ సుఖ సే సోయి జయ మనే ఆఠ పేర తాకా దస్ కా భీ జయ జయ ప్రసాద్ సబ్ కో మానే భక్తా కో జస రస నభ ఖానే జయ ప్రసాద్ తురు రత ధర్మ మనస దాత్యాయ కేవల పార్ బ్రహ్మ ప్రభు జీ జవ దర్గా మాన్ పావే నాన ఉపస్థితి కర జావే జయ ప్రసాద రో కంచన దేహి లివలావత శ్రామ స్నేహి జయ ప్రసాద రవుల రహత మన సుఖ పామే హర హర జస కహత జయ ప్రసాద ర స్వగల సుద్ర ఠాకే మన సరణి పర ఠాకర ప్ర తాకే జయ ప్రసాద తుత కో న పహుచే మన సా సా సిమరో ప్రభు ఉచ్చే జయ ప్రసాద పాయి దుర్లభ దే నానక తాకే భక్త కరే జయ ప్రసాద పుఖన్ పరి జయ మర్త సమృత క్యో ఆలస కీ జయ జయ ప్రసాద సువహస్తారి మంత సర్వకు కవనా బేసారి జయ ప్రసాద బాగ మిలక తనా రాగ ప్రయ ప్రభ అపనే మన జిన్ తేరి మన బంత బనాయి ఉఠ బడ సత సత్యాయి తత్యాయి దుయ కల ఖాయి హౌ హ నానక తేరి రఖాయ జయ ప్రసాద కర అపన బోదాన మన అఠ పర కర తిస్ కా ధ్యాన జయ ప్రసాద వచార విహారి తిస్ ప్రభు కో సా సా చుతారి జయ ప్రసాద సుందర రూప స్వప్రసిమర సదాను జయ ప్రసాద తరి నికి జాత స్వప్రసిమర సదా దినరాత జయ ప్రసాద తేరి పాతురా హై గురుప్రసానాన జస కహ జయ ప్రసాద సునే కరణాద జయ ప్రసాద పే ఖ విస్మాద జయ ప్రసాద బోలే అమృత రసనా జయ ప్రసాద సుసా జయ వసనా జయ ప్రసాద హస్త కర చల జయ ప్రసాద సంపూర్ణ ఫలయ జయ ప్రసాద పరమ గత పామ జయ ప్రసాద సుసాయి సంభావ స్వా ప్రభు త్యాగవర కతరా గో గురు ప్రసాద నానక మన జాగోహో జయ ప్రసాద.